0: బలమైన పొడి వచ్చాము పొడి రూపాంతరం మన పొడి ఎమర్జెన్సీ మాటగా వచ్చాము జల్దీ రవి
1: चिंता
0: मत
1: आरबीआई कहे
0: नारी की समझदारी समृद्ध नारी।